నమస్తంగారి నమస్తం సూయక నమస్తం అనేక నమస్తం అభూతే నమస్తం అజూపే నమస్తం నిర్కర్మే నమస్తం నిర్భర్మే నమస్తం నిర్దేశే నమస్తం నిర్భేషే నమస్తం నిర్నామే నమస్తం నిర్కామే నమస్తం నిర్ధాతే నమస్తం నిర్ఘాతే నమస్తం నిర్దూతే నమస్తం అభూతే నమస్తం అలోకే నమస్తం అశోకే నమస్తం నిర్తాపే నమస్తం అథాపే నమస్తం త్రిమానే నమస్తం నిదానే నమస్తం అగాయ నమస్తం అబాయ నమస్తం త్రివర్గే నమస్తం అసర్గే నమస్తం ప్రభోగే నమస్తం సంయోగే నమస్తం అరంగే నమస్తం అభంగే నమస్తం అగమే నమస్తరమే నమస్తం జలాశ్రే నమస్తం నిరాశ్రే నమస్తం అజాతే నమస్తం అపాతే నమస్తం అమజ్వే నమస్తస్త అజ్వే అదేశం అదేశే నమస్తం అభేశే నమస్తం నిర్తామే నమస్తం నిర్వామే నమో సర్వకాలే నమో సర్వధ్యాలే నమో సర్వరూపే నమో సర్వభూపే నమో సర్వఖాపే నమో సర్వతాపే నమో సర్వకాలే నమో సర్వపాలే నమస్తస్తు దేవే నమస్తం అవేవే నమస్తం అజన్మే నమస్తం సుబన్మే నమో సర్వగౌణే నమో సర్వపౌణే నమో సర్వరంగే నమో సర్వపంగే నమో కాలకాలే నమస్తస్తు ధ్యాలే నమస్తం అవర్ణే నమస్తం అమర్ణే నమస్తం జరారం నమస్తం కృతారం నమో సర్వదందే నమో సత్వందే నమస్తం నిర్సాకే నమస్తం నిర్భాకే నమస్తం రహీమే నమస్తం కరీమే నమస్తం అనంతే నమస్తం మహంతే నమస్తత్ రాగే నమస్తం సువాగే నమో సర్వశోకం నమో సర్వపోఖం నమో సర్వకర్త నమో సర్వహర్త నమో జోగ జోగే నమో భోగ భోగే నమో సర్వద్యాలే నమో సర్వపాలే చాత్రీ చాంతో ప్రసాద్ అరూప హై అనూప హై అజూ హై అభూ హై అలేక హై అభేక హై అనామ హై అకామ హై అదయ హై అభయ హై అజీత హై అభీత హై త్రిమాన హై నిదాన హై త్రివర్గ హై అసర్గ హై అనిల హై అనాద హై అజయ హై అజాద హై అజన్మ హై అవర్ణ హై అభూత హై అవర్ణ హై అగంజ హై అభంజ హై అజూజ హై అజంజ హై అమీక హై రఫీక హై అదంధ హై అబంధ హై నిర్భూజ హై అసూజ హై అకాల హై అజాల హై అలా హై అజా హై అనంత హై మహంత హై అలీక హై నిరశ్రీక హై నిర్లంబ హై అసంభ హై అగమ హై అజమ హై అభూత హై అజూత హై అలోక హై అశోక హై అకర్మ హై అభ్రమ హై అజీత హై అభీత హై అవా హై అగా హై అమాన హై నిదాన హై అనేక హై ఫిర్ ఏక హై ప్రియాంక్ ప్రియా ఛంద